అవికల భగుసువర్ణ హజమఖసహస్త నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపత జని ధనిక జంగమ తదితర జంతు జాత దివ్య గదితాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భవత పనతాపిత